0: లుక్కయ్య మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కౌడు డాక్టర్ యాదు సున్నది
0: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని విడని ముక్కు తట్టపై విడుకురనే అయ్యా మాట
1: సూపరి డాక్టర్ ని డాక్టర్ హరియటము కీల తీయనాలి
2: Hina Vivi Sindhu Ahanna FM 93.5 FM 93.7 Handavi Hatara Veddi Tune Karala Tiyaganna
3: Evening Drive with Chamit and Charu
4: Sama Anugrahaya
3: Rasayenut Ihala Gunayenut Ihala Vijaya Tose Mishranaya
4: Vijaya Products Ape Rasaya Rate Samata

0: FM 93.5, FM 93.7, La Khanda Radio ITN.
1: Lukaya, mare vede ne une. Dokki ki wale mare memory lost kila.
2: Memory lost? Call the doctor. Yaar sunnadu?
1: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట
2: సూపరి డాక్టర్ ని డాక్టర్ హరియటం కీర తీయరాలి
3: హీనా వేవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
4: Even in driving, Shamit and Charu.